నా రాగం, నా రంగం, నా రూపం, నా రేఖం, నా మోహం, నా క్రోహం, నా ద్రోహం, నా ద్వేఖం, నా కర్మం, నా భర్మం, నా జన్మం, నా జాతం, నా మిత్రం, నా సత్రం, నా పిత్రం, నా మాతం, నా నేహం, నా గేహం, నా కామం, నా తామం, నా పుత్రం, నా మిత్రం, నా సత్రం, నా పాహమం, అలేఖం, అభేఖం.

నాత్రస్తం నాగ్రస్తం సమస్తం సరూపే నమస్తం నమస్తం స్వస్తం అభూతే తా ప్రసాద పాదడీ షంద అవ్యక్త తేజ అనుభవ ప్రకాశ అక్ష స్వరూప అద్వయ అనాథ అంతుట తేజ అన్ఖుడ్ బంధార్ దాతా దురం సర్వం ప్రకార అన్భూ తేజ అంచి జగా దాతా దురం సర్వం ప్రకార అన్భూత్ తేజ అంచి జిగాత్ కర్తా సదీవ హర్తా సనాత్ ఆసన అడోల్ అన్భూత్ భరం దాత దయాల్ అన్భూత్ ధరమ జయ శాస్త్ర మిత్ర నై జనం జా జయ పుత్ర భ్రాత్ నై మిత్ర మాత జయ గరం పరం నై ధరం ధ్యాన్ జయ నేహ గేహ నై బ్యోధపాన్ జయ జాత్ పాత్ నై సత్ర మిత్ర జయ నేహ గేహ నై చిహన చేత్ర జయ రంగ రూప నై రాగ రేగ జయ జనం జాత్ నై పరం భేఖ జయ గరం భరం నై జాత్ పాత్ నై నేహ గేహ నై పిత్ర మాత జయ నామ తామ నై బరగ బ్యా జయ రోగ సో